ధర్మ కుమార కైసర్యావశ్రీ బ్రహ్మ జ్ఞాన యానే విదూర్ కైసర్య జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలే పని కృతి ఉజ్వల సుత సైతక

పశ్చాత్తర రావణ కుమ్మకడు హనుమన్యో తత్వభాగవతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలౌ నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడో లెత్ర వైస్ దుర్జనా తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం।